0: గమా వన్ టూ త్రీ ఫోర్ సారే గ మామ సారే గంగా సారే మా మంగారే సారే గమా మా సారే గంగా సారే మా మంగారే మంగారే మంగారే మంగారే మంగారే మంగారే.
1: This is Talk 100.3.